ఫ్రమ్ రోహిల్ యాప్ సంబంధించి రష్యాకి కమ్యాష్ సరోవరని గుజరాతి గీతన కార్యక్రమం సమర్థించి ప్రసారణ ఆకాశవాణిని అహ్మదాబాద్ వడోదరా రాజ్కోట్ అనే బోధ కేంద్ర పూర్తి కరవమాగు ఉపన్యాయ ప్రంథాయశ మర్యాదని ప్రథమ సభ అని సమర్థించి పర మనుషులకి మిటేస్తున్నారు సంజయ్ పాశ్వాగ మరియు బిజీ సభ్యులంగా పరిశుభ్ర ప్రజలు సమర్థ రాష్ట్ర మరో డేటేషన్ ప్రసారం అత్యంత ఎదురాక్షం